0: గురందరికీ తెలియాలి గుర్తిజీ పీఢీ విచారియా
1: క్యా హఠ కే నామ విచారియా